0: అడిగార భూమి తాయి ముత్తిన చెరగా మరిమాడు.
1: ముత్తిన చెరగా మలిగారు భూమి తాయి ముత్తిన చెరగా మరిమాడు.
0: ఎత్త మేసువ తమ్మ నమ్మెత్త నుడి.